అతని తిని సింహిని పోరే పశు బట్ట టిక్కి ధోదే గాయకిత సబ జోడానే గాయకిత సబ జోడానే దుఃఖే మర్చె కూచా ఏకి దుఃఖి దక్కమ చాచా ఏకి దుఃఖి దక్కమ చాచా ఏకి దుఃఖి దక్కమ